0: ఖాజుల్ చిన్నన్ మం సొహన జారలను వాలు
1: గంగా జగ ఖాజుల్ చిన్నన్ సొహన జారలను వాలు
0: గంగా జగ ఖాజుల్ చిన్నన్ మం సొహన